ఐకానో నీకు తెస్తుమేట్లే రోమియో అని ఎంతోనే తాంచవజతలే కతార్ కానా ఓళా యా కరవైన్ ముఖావిలా స్వతీర్ శైలేంద్ర సింగ్ హంచావా.